0: Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: Listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri O. Rajashekhar and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
3: Karyakramalo munduga vinandi evarani nirnayinchira Devamrita Varshini raganlo Tyagaraja Swami kruti Adi Taalam.
4: Shri Anantakrishna begins his flute recital with the composition of Saint Tyagaraja, Evarani nirnayinchirira, in rag Devamrita Varshini, set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయ శ్రీరాగం ఆరితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ విజయశ్రీ వరనారద నారాయణ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు నిల్ప శక్తి లేకపోతే ఆదితాళం.
1: You will now listen to a composition of Saint Tyagaraja in Rag Abhogi. Manasu nilpa shakti lekapote, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కామాక్షి అంబ భైరవి రాగంలో శ్యామశాస్త్రి సజతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ అనంత కృష్ణ కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ద స్వరజతి ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ భైరవి కామాక్షి అంబ సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He was accompanied on violin by Shri O. Rajashekhar and on Murdangam by Shri Varanasi Kali Prasad Babu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarna.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ గౌరవజ్జుల రామమోహన్ రావు కంటిన్యూస్ ద వయోలిన్ రిసెటల్ విత్ మరి వేరే దిక్కు ఇన్ షణ్ముఖ ప్రియ రాగం సెట్టు ఆదితాళం. గౌరవజ్జుల రామమోహన్ రావు గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరి వేరే దిక్కు షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం.

శ్రీ కౌరవచ్చల రామమోహన్ రావు కంక్లూడ్స్ వయోలిన్ రిసైటల్ విత్ రామ రామ ఇన్ సింధు భైరవి రాగం సెట్టు ఆదితాళం ప్రయాగ రంగదాసు కీర్తన. కార్యక్రమంలో చివరిగా రామ రామ సింధు భైరవి రాగం ఆదితాళం ప్రయాగ రంగదాసు కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండు సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
4: Listen to a Carnatic classical viola concert by Shri

0: ஸ்ரீ அன்னவர்பு ராமசுவாமி. He is supported on violin by Shri Kokunda Subramanya Sharma and accompanied on mridangam by Shri Pulleti Kurthi Ramarao.
1: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి రవతుమాం గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్ర చాపుతాళం.
0: శ్రీ అన్నవర్పు రామస్వామి బిగిన్స్ హిస్ వయోలా కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ మహాగణపతి రవతుమాం ఇన్ రాగ్ గౌళ సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఇప్పుడు వినండి సాధించనే ఓ మనస త్యాగరాజస్వామి పంచరత్న కీర్తన ఆరవిరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పంచరత్న కీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ. సాధించనే ఓ మనస ఇన్ రాగ్ ఆరభి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన మరి వేరే దిక్కెవ్వరు ఖండచాపు తాళం.
1: లిసన్ టు మరి వేరే దిక్కెవ్వరు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామా నీయడ కరహర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in rag Kharahara Priya, Rama Niyada, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రఘునందన కేదారగౌళ రాగంలో త్యాగరాజస్వామి రచన రూపక తాళం.
1: శ్రీ అన్నవరపు రామస్వామి కంక్లూడ్స్ హిస్ వయోలా కాన్సర్ట్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ రఘునందన ఇన్ రాగ్ కేదారగౌళ సెట్ టు రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలా కాన్సర్ట్ బై శ్రీ అన్నవరపు రామస్వామి. హీ వాజ్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.